అగనగనై గామహి పుట్లా అగ గామహి పుట్లా అంగాలాయా సుట్లాయక ధర్ధరా గామహి పుట్లా అంగాలాయా సుట్లాయక ధర్ధరా